చిత్రులు. చిత్రలు కార్యక్రమ మే ఆప్ సభీ కా బహుత్ బహుత్ స్వాగత్. మే హూ ఆప్కా దోస్త్ యూనుస్ ఖాన్. జానే మానే అభినేతా కుమార్ గౌరవ్ కో జన్మదిన్ కీ బహుత్ సారీ బధాయియాం. లవ్ స్టోరీ ఫిల్మ్ కా గానా